0: ఆండ్రోండి హెల్పర్ జుహారయ్యా.
1: జహరియో
0: ఏంది ఏంది అహీనయ్య మీ నిన్ను ఏనైనా సహజోకి హింజి అంగన్వాడి ఎచ్చి పుట్టా తెచ్చి హింజిరు ఓడ ఏనైనా హిప్కి అహీన మీ అంగన్వాడిత
1: నా దోరు ఆకి సరస్వతి మండింగా నాను లక్ష్మీపూర్ కాణిముసా సాయి ఏ లా ఇయోలి ఆకి హజ్జి నమ్మి నోటా బేలా హజ్జా ఆకి కొకర్ పొదా ఇ హాటి మాయి కొకర్ పొదాని హాటా హా వాహా హా ఇల్లు కాండ జాండు జాడా అంగణి జాండు జాడా సబ్బు హేపి మాయి హేపా హూపికి హా హా కొకర్ పొదా వాతు ఇచ్చి సరే కొకర్ పొదాని ఆకి ప్రార్థనా కి వికి హిమాయి ఎవస్కా ఆకి లా ఇయోలి అమ్మిందిన ఎన్ జిన్స ఏదా జోల్ఖ్యాకి హా హి హిమాయి జోల్ఖ్యాఖి హా హి హిమాయి ఎచ్టి ఆకి కొకర్ పొదా ఇ కుప్తి కి హా హా ఏందు పాచు ఆపే ఏందు పాచు ఇచ్చరి ఏందు పాచు కివికి హిమాయి ఆ అతి ఆకి ఇలెకి హి ఏ కొకర్ పొదా ఇ టీవీ లగో కి హా హా ఇది హత్తి ఇది గోడా ఇది కొండయి ఇది ఖెళనా ఇంజి హి ఆకి కొకర్ పొదా ఇ వెసిమాయి తిని వర్ష టే సో వర్ష కొకర్ పొదా వాహీను ఎట్టే ఏ సో వర్ష టే సాత్ వర్ష ఆతి సరే ఎక్కి ఇస్కూల్ తా జోయిన్ ఆహీను ఇస్కూల్ తా అంగన్వాడి లిస్ట్ హీ హీన్ హీతి సరి సాత్ వర్ష టే ఇస్కూల్ తా హజీను
0: ఏనా హిప్కీన్ బార పిసన బార
1: ସୋମବାର ଦିନ ଡାଲମା ଭାତ ହିପକି ଆହିନେ ଏଠି ମଙ୍ଗଳବାର ଦିନ ପନିପରିବା ତରକାରୀ ସିଝା ଅଣ୍ଡା ହିପକି ଆହିନେ ଅଡେ ବୁଧବାର ଦିନ ଅଣ୍ଡା ଆଳୁ ତରକାରୀ ଗୁରୁବାର ଦିନ ପନିପରିବା ତରକାରୀ ସିଝା ଅଣ୍ଡା ଅଡେ ହିପକି ଆହିନେ ଶୁକ୍ରବାର ଦିନ ହିପକି ଆହିନେ ଅଣ୍ଡା ଆଳୁ ତରକାରୀ ଶନିବାର ଦିନ ଅଣ୍ଡା ଆଳୁ ତରକାରୀ
0: ଓ ଇଲେ ହିପ କିଆ ହିନ
1: ହଁ
0: କାଜା କାଜା ପଦା କବା ହିନୁ କିଆ ଏ
1: ହଁ କାଜା ପଦା କିଶୋର ବାଳିକାସ କବା ହିନୁ ଏବସ୍କା କି ହିପ କିଆ ହିନେ ସାଣା ମୁଡ଼ିଆ ବାଦାମ ଲଡ଼ୁ ହିପ କିଆ ହିନେ ଏଠି କିଶୋରୀ ବାଳିକା ମିଟିଂ କି ବି ଆହିନେ
0: ଏଚର ଦିନ ଦେଖ ଏଚର ଦିନ କିଶୋର ବାଳିକା ମିଟିଂ ଆହିନେ
1: କିଶୋରୀ ବାଳିକା ମିଟିଂ ତ କିନି କଥା ଶନିବାର ତା କି ଶନିବାର
0: ଓହୋ ଆତେ କି ବି ଆହିନେ
1: ହଁ
0: ଓହୋ ଆତେ ଏ କିଶୋର ବାଳିକା ଆଜ୍ଞା ଗୋଟେ ଏନା ଓଡ଼େ ହିଁ ହିଜୁରୁ ଏ ଲଡ଼ୁ ଗୋଟେ ମୁଡ଼ି ଏନା ପିସାନା ଗୋଟେ ଏନା ହିପକିଆ ହିନେ କି
1: କିଶୋର ବାଳିକା ସ୍କା କି ହିପକିଆ ହିନେ ଯଦି ମିଟିଂ ହାତି ସାରେ ଆଇକି ଏ ସ୍କା କି ଚିଞ୍ଜାଲି ହି ହା ହା ଖର୍ଚ୍ଚ ହିପକିଆ ହିନେ
0: ଓହୋ ଆତେ ଏଚାକ ସୁବିଧା ମେଡ଼ା ହିନେ ତାଙ୍କୁ
1: ମେଡ଼ା ହିନେ ଏଠି ଗର୍ଭବତୀ ସ୍କା ହିଁ ମାସକୁ ରୋହୁରୁ ସେକେଣ୍ଡ ଶୁକ୍ରବାର ଦିନ ଏ ମମତା ଦିବସ ଆହିନେ ଗର୍ଭବତୀ ସ୍କା ଏ ବାବାନୁ ଏନେମ ଦିଦି ବାନେ ଆଶା ଦିଦି ବାନେ ଏଠି ଓଜନ କି ବି ଆନେ ଏମ୍ବାଟି ଏ ଆମ୍ବାର କି ଇ ନେତ୍ରୀ କମ ହାଁ ଚିହିଁ ଆଇକି ଏ ଆଇରନ୍ ବଟିକା ହିପକି ଆନେ ଆମ୍ବାର କେଶକଡ଼ା ବିଷା ଇଚ୍ଛି ସାରି ଏ ମାନି ବଟିକା ହିପକି ଆନେ ଆଇରନ୍ ବଟିକା ହିପକି ଆନେ
0: ଓହୋ ଇଚ୍ଛାକ ସୁବିଧା ମେଡ଼ା ହିଁ ନାତେ
1: କକର ପଦାଣି ଓଜନ କି ବି ଆନେ
0: ଓହୋ ରିପୋର୍ଟ ଆମ୍ବ ହିପକିଆ ହିଁ
1: ଏ ରିପୋର୍ଟ ଆଇକି ଏନ୍ଏମ୍ ଦିଦି କି ହିପକିଆ ହିଁ ଏନ୍ଏମ୍ ଦିଦି ବାନେ ଆଶା ଦିଦି ବାନେ ଅଙ୍ଗନବାଡ଼ି ଏଲା ହିଁ ହିଁ ଏମ୍ବା ସବୁଜନ ହାଣ୍ଡବି ହା ହା ଫଟୋ ଉଠୋ ଆନେ ମିଟିଂ ଆନେ ସବୁଜନ ଖାତା ତା ସିଗ୍ନେଚର କିନୁ ଏଠି ହାନୁ
2: ତୁ ଚେନି ବ୍ୟସ୍ତ ତେ ନେ ମାଞ୍ଜାରା ହା ସାରଦା ତା କି ପାଚରଣ୍ଡାଣି ମାରବେନ।